0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం, సుస్వాగతం. స్వీకరించండి మా అతి హృదయపూర్వక హృదయాంజలి మన రేడియో మొరీషస్ పైన. ఇవాళ మీరు ఆనందంగా, క్షేమంగా, ఇంకా భక్తిదాయకంగా ఉన్నారని ఆశిస్తూ నీటి కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను. మీ సేవలో రాబోయే గంట కోసం అలవాట్లు ప్రకారంగా శుక్రవారం నాడు మనం విశేషంగా ప్రసారం చేస్తాము భక్తి పాటలను. ఎందుకంటే శుక్రవారం నాడు అత్యంత పవిత్రమైన రోజు, మనమందరి కోసం, విశేషంగా పంచమంతతా ఉన్న హిందూ వాళ్ళందరి కోసం. ఎందుకంటే ఆ రోజు మనం గౌరవిస్తూ ఉంటాము మహాలక్ష్మీదేవిని. అయితే ఇదే శుభ మాటలతో పాటు నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. ఇంకా క్షణం వ్యర్థం చేయకుండా మొదలు పెట్టినాం నీటి కార్యక్రమం ఓ గణపతి వందనతో.

జ్యేష్ఠ మాసం గురించి కొంతవరకు ఇవాళ కార్యక్రమంలో మనం మాట్లాడటాము. అయితే జ్యేష్ఠ మాసం మన హిందూ క్యాలెండర్లో ఒక్క మాసం ఉంది. జ్యేష్ఠ మాసం అనేది హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారంగా తెలుగు సంవత్సరంలో మూడవ నెల.

పౌర్ణమి రోజున చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం ప్రవేశించడం వల్ల ఈ పేరు వచ్చింది. వేసవి కాలం చివరలో వచ్చే ఈ మాసం ఆధ్యాత్మికంగా దాన ధర్మాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. జ్యేష్ఠ మాసంలో అనేక అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. ఈ అంశాలు మనం కొంతవరకు ఈ కార్యక్రమంలో చెప్తాము.

అవునండి శ్రోతలారా, మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారైతే గుర్తుంచుకోండి, నేటి కార్యక్రమంలో మనం జ్యేష్ఠ మాసం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఈ మాసం విశేషంగా జ్యేష్ఠ మాసం బ్రహ్మ దేవునికి ప్రతికరమైనదిగా భావిస్తారు. ఈ కాలంలో మహావిష్ణువును అంటే త్రివిక్రమ లేదా వామన రూపాలు ఆరాధించడం చాలా మంచిది.

ఎండలు ఎక్కువగా ఉంటే కాలం కాబట్టి ఈ నేలలో దాహంతో ఉన్న వారికి నీళ్ళు పానీయం గోలుగుళ్ళు దానం చేయడం విశేషమైన పుణ్యఫలాలని ఇస్తుంది. ఈ మాసంలో మాట సావిత్రి వ్రతం నిర్జల ఏకాదశి మరియు

అంగా దశహరి వంటి పవిత్రమైన రోజులు వస్తాయి. జ్యేష్ఠమాసంలో ముఖ్యంగా జ్యేష్ఠ సంతానం ఉన్నవారు వివాహాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలు చేయకూడదని చాలామంది పెద్దలు నమ్ముతారు.

విశేషంగా ప్రత్యేక పూజలు మరియు వ్రతాలున్నాయి ఈ మాసంలో. ఈ మాసంలో చేయవలసిన చేయకూడని పనులు కూడా ఉన్నాయి. రాబోయే శుభ ముహూర్తాలు కూడా ఉన్నాయి.

జ్యేష్ఠ మాసం హిందూ పంచాంగంలో ముఖ్యమైన మాసాలలో ఒక్కటి. ఇది సాధారణంగా తీవ్రమైన వేడి ఉండే కాలంలో వస్తుంది. ఈ సమయంలో సూర్యుని ప్రభావం ఎక్కువగా ఉండడంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. అందుకే ఈ నేలలో నీరు, నీడ వంటి అంశాలు ప్రతి జీవికి అత్యంత అవసరం అవుతాయి.

వేద కాల మాసం ప్రకారం 2026లో జ్యేష్ఠ మాసం మే 2వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల జూన్ 29th తేదీన పౌర్ణమితో ముగుస్తుంది. ఈ మధ్యకాలంలో అంత ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. స్నానం, దానం, పూజలు, ధార్మిక గ్రంథాలు చదవడం వంటి మంచి పనులు చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం ఉంది.

అసలు శ్రోతలారా, జ్యేష్ఠ మాసంలో ఈ మాసం ముఖ్యంగా శరీరానికి మనసుకు శాంతి కలిగించే పనులు చేయాలని సూచిస్తారు. తీవ్ర ఎండ కారణంగా మనుషులు, జంతువులు, పక్షులు దాహంతో ఇబ్బంది పడే సమయం ఇది. అందుకే నీటి దానం చేయడం అత్యంత శ్రేష్టమైన కార్యంగా భావిస్తారు. ఇది పెద్ద యజ్ఞాలు చేయలేని వారికి కూడా సులభంగా చేయగల సేవగా చెప్పబడింది. అసలు శ్రోతలారా, మీరు ఇప్పుడిప్పుడే చూచిస్తున్నారైతే గుర్తుంచుకోండి, నీటి కార్యక్రమంలో మనం కొంతవరకు జ్యేష్ఠ మాసం గురించి మాట్లాడుతున్నాం. జ్యేష్ఠ మాసంలో ప్రతిరోజు ఒక చిన్న ఉపాయం పాటిస్తే మంచి ఫలితం వస్తుందని అంటారు. ఇంటి బయట ఒక పాత్రలో తాగు నీటిని ఉంచి బాటసారులు ఉపయోగించుకునేలా చేయడం ఒక మంచి అలవాట్లు. అలాగే పక్షులు, జంతువులు కోసం నీడలో నీటి పాత్రలు ఉంచితే అవి దాహం తీర్చుకోవచ్చు. ఈ చిన్న సేవ కూడా పెద్ద పుణ్యఫలాన్ని ఇస్తుందని విశ్వాసం ఉంది.

అవునండి శ్రోతలార, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభదినం.

తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక. శ్రోతలకు శుభ సాయంత్రం, నమస్కారం. మీ సాయంత్రం వేళ మధురమైన సంగీతంతో అలంకరించేందుకు వచ్చేశాను నేను, మీ మిత్రురాలైన విష్మ. ఈ కార్యక్రమంలో ఇది స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం. ప్రతిరోజు ఈ వేళ 20 నిమిషాలకు కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ సంగీత ప్రయాణంలో మాతోనే ఉండండి. మీ రోజంతా అలసటను దూరం చేసి మధురమైన సంగీతంతో మీ మనస్సును హాయిగా మార్చేందుకు ఈ 20 నిమిషాల సంగీత విహారంలో మాతోనే ఉండండి. పడండి, కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

సంగీతం మనసుకు సేదతీరే ఔషధం. అలాంటి మధురమైన గీతాలను మీకు అందిస్తోంది స్వరాల వేదిక అనే కార్యక్రమం.

శ్రోతలారా, కొన్ని పాటలు జ్ఞాపకాలను తడిమితే మరి కొన్ని పాటలు మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాంటి అందమైన గీతాలు మీకోసం.